0: గారే గారే
1: గరబడదు
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకు పట్ల
0: గారే గారే
1: సూరకి ధరది ఇన్నాయాదు
2: ఎక్క చతుర నార అమ్మ చూడగలది
3: ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరక గద్ద